పాలించు కామాక్షి ముత్తుస్వామి దీక్షితర కృతి మధిమావతి రాగ ఆదితాళ నౌ అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ సెట్ టు మధిమావతి రాగ ఆదితాళ పాలించు కామాక్షి

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కే సంగీత కళ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి రామదాసు. కార్యక్రమంలో ముందుగా వినండి వలచి వచ్చి నవరాగ మాలిక వర్ణం ఆదితాళం, పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన.
2: Listen to a Carnatic vocal recital by Srimati K. Sangeetakala. She is accompanied by Shri Dwaram Satyanarayan.

0: నిరవధి సుఖద రవిచంద్రిక రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి నిరవధి సుఖద ఇన్ రాగ్ రవిచంద్రిక సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి వసంతరాగంలో త్యాగరాజ స్వామి కృతి సీతమ్మ మాయమ్మ రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి సీతమ్మ మాయమ్మ ఇన్ రాగ్ వసంత సెట్ టు రూపక్ తాళ్.

0: భజరేయరే మానస కర్ణాటక దేవగాంధారి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య భజరేయరే మానస ఇన్ రాగ్ కర్ణాటక దేవగాంధారి సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కే సంగీత కళ గాత్ర కచేరి వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు మృదంగం పై శ్రీ పి రామదాసు కార్యక్రమంలో ఇప్పుడు వినండి సుందరి నీ దివ్య రూపమును కళ్యాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం
1: This is Ragam 24/7 DTH, Anytime Indian Music. You are listening to a Carnatic vocal recital by Srimati K. Sangeeta Kala. She is accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin and Shri P. Ramadasu on mridangam. Srimati Sangeeta Kala continues her vocal recital with Sundari Ni Divya Rupamunu, a composition of Thyagaraja Swami in Rag Kalyani set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కుంతల వరాళి రాగంలో తిల్లాన ఆదితాళం డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ రచన
1: శ్రీమతి సంగీత కళ కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ తిల్లాన ఇన్ రాగ్ కుంతల వరాళి అ కాంపోజిషన్ ఆఫ్ ఎం బాలమురళి కృష్ణ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి కే సంగీత కళ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగం పై శ్రీ పి రామదాసు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic vocal recital by Shrimati K. Sangeeta Kala. She was accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin and Shri P. Ramadasu on mridangam. This program was contributed by
0: Akashavani Hyderabad
1: for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to vocal recital by Srimati Dhulipala Vasavi, supported on violin by Srimati B.V. Durga Bhavani and on mridangam by Sri B. Suresh Babu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ధూళిపాళ వాసవి గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బి సురేష్ బాబు.
1: ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ కృతి భక్తి బిచ్చమీయవే ఇన్ రాగ్ శంకరాభరణం సెట్ టు రూపక్తాళ్.
2: ఈ నాటి కార్యక్రమంలో ముందుగా భక్తి బిచ్చమీయవే శంకరాభరణం రాగం రూపకతాళం త్యాగరాజు కీర్తన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed vocal recital by Srimati Dhulipala Vasavi, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mrudangam by Sri B. Suresh Babu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Meerintavarku Karnataka Sangeetha Karyakramamlo Srimati Dhulipala Vasavi gari gaanam vinnaru. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవానీ, మృదంగం శ్రీ బి సురేష్ బాబు. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణ శ్రీమతి పద్మల గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్, తోడి రాగంలో రాగం తానం పల్లవి, చతురస్ర జాతి త్రిపుట తాళం, పల్లవి సాహిత్యం మధురం సుమధురం అతిమధురం రమాలోల నీ నామమే.
2: యు విల్ నౌ లిసన్ టు ఎ వోకల్ డ్యూయట్ ఆఫ్ రాగం తానం పల్లవి బై శ్రీమతి అరుణ అండ్ శ్రీమతి పద్మ. దే ఆర్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. ది రాగం తానం పల్లవి ఈజ్ ఇన్ రాగ్ తోడి సెట్ టు చతురస్ర జాతి త్రిపుట తాళ్. ది లైన్స్ ఆఫ్ పల్లవి ఆర్ మధురం సుమధురం అతిమధురం రమాలోల నీ నామమే.